0: के लिए कृष्णा वेणी जीवन धारा है। इसलिए वो फूल और गुलाल से उसकी पूजा करते हैं। उस क्षेत्र के किसान नेता और लेखक श्री मुक्कामल नागभूषण बताते हैं,
1: కృష్ణా నది సముద్రంలో కలిసే చోట నాలుగు పాయలుగా చీలింది. కాగా ఆ నాలుగు పాయల వచ్చిన మూడు జీవులు ఉన్నాయి, కనుక అప్పుడు వాటికి నీటి సరఫరా జరగలేదు.
2: కృష్ణా నది సాగర్ సంగం సే పహలే చార్ ధారా మే విభాజిత్ హుయి హై. ఇన్ చార్ ధారా కే బీచ్ తీన్ ద్వీప హై. బహుత్ దినో తక్ ఇన్ ద్వీపో కే లియే సురక్షిత్ పానీ కా ఆయోజన్ నహీ హువా థా, కింతు కుచ్ సమయ కే బాద్ పులి గడ్డా కే పాస్ ఏక్ పంపింగ్ స్టేషన్ కా నిర్మాణ కియా గయా. ఇస్కే ద్వారా नदी से पानी निकालकर अवनिगड्डा द्वीप में 30,000 एकड़ भूमि को खेती के योग्य बनाया गया। पुलिगड्डा के पास एक सेतु वाही का भी निर्माण हुआ। इस तरह कृष्णा नदी के द्वीपों के साथ साथ अवनिगड्डा द्वीप को भी सिंचाई की सुविधा प्राप्त हुई, लेकिन ओदरी मुंडी तथा इलीचट दिब्बा को पानी नहीं मिलता है। कृष्णा नदी पर महाराष्ट्र तथा कर्नाटक राज्यों में सिंचाई बांधों के निर्माण तथा आंध्र प्रदेश में नागार्जुन सागर और श्री श्वालम बांधों के निर्माण से कृष्णा नदी के निचले भाग का जल प्रवाह रुक गया है। समुद्र का पानी 20 किलोमीटर तक ऊपर आ जाता है, इसीलिए लोगों को पीने के लिए पानी नहीं मिलता है। इसलिए आसपास के अनेक लोग अन्य क्षेत्रों में जा चुके हैं।
0: पानी की इस दीनता भरी समस्या के बारे में किसान श्री तलशील बुलैया चौधरी की राय इस प्रकार है।
3: गत 6 సంవత్సరాల నుంచి పంటలకు పూర్తిగా పోయిని దాని మీద ఇక్కడ ఏం ఆధారం లేక బయట వ్యాపారం చేసుకుని వలసలు పరిస్థితి వచ్చింది।
4: बीते 6 सालों से पूरी की पूरी फसल नष्ट हो रही है, इससे लोग जीवनाधार खो रहे हैं, इसलिए उन्हें गांव छोड़कर काम की खोज में बाहर जाना पड़ता है अथवा प्रवास करने का निर्णय लेने की स्थिति भी आ जाती है।
0: मछली पालन विभाग के एक भूतपूर्व

0: అధికారి శ్రీ శేఖ్ అర్జున్ రావ్ కా కహనా హై
1: గత 6 సంవత్సరాలుగా పంట లేక ఇక్కడి నుంచి కూడా ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు మరి ఇతర ప్రాంతాలకి
2: పిచ్చి 6 సాలు సే
1: మరి
2: ఫసల్ నా హోనే కే కారణ యహాన్ కే ఛోటే ఛోటే గరీబ్ కిసాన్ దూసరే ప్రాంతో మే జాకర్ మజ్దూరీ కర్కే అప్ని ఆజీవికా చలా రహే హై శ్రీ ముక్కామల్ నాగభూషణ్ నే సర్కార్ కీ సహాయతా సే सन 1991 जनवरी में जल समस्या के निवारण का प्रयत्न किया। इससे इस द्वीप में रहने वाले लोगों को पीने के लिए तथा खेती के लिए पानी प्राप्त हुआ।
0: कृष्णा नदी के आसपास के स्थानों में जहाँ तुंग भद्रा मिलती है, हीरे की खाने हैं, कुछ अन्य मूल्यवान खनिज भी हैं। सागर संगम के क्षेत्र में तेल तथा गैस उपलब्ध है। मछलियां तथा झींगे अधिक मात्रा में प्राप्त होते हैं। इस प्रकार कीमती संपत्ति का दान करती है कल्याणी कृष्णा वेणी।